కాలభూమియోరం ప్రకూర్తితే వింధ్యాచల నరమదా భుజానా. విశాలగిరి ఔర్ దేవా తట్ హోకర్ ఆగే.